సేయ బై స్పెషల్మెంటే పా రేకి క్రూస్ అయ్యా నాన్న పరదేరానో రేకి తుకోస్ బొమ్ బాబు కు ఫేలరి deseando bom feliz anoche o tempo sin wabo. Ok, das nossa sigi nos tabai ku abo urato na español esa kita di Juan Gabriel muy especialmente pa Alba Dubero. Alba nos ha deseado turcos bo no kubo por kuma nenanta bisa recupera pronto kubo te mira bombo. Ok, esa kita aunque te enamores esa kita di Juan Gabriel la que nos hace anoche un tique más tranquilo no? Das ya tap 8:16 minutos.